భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో భువనశ్చాధిపతిరధిపతిశ్చ భువనో భువనశ్చాధిపతిః చాధిపతిరధిపతిశ్చ

మగేకత్రికుం శదేకత్రికుం సన్మే మగేకత్రికుం సచ్చచైకత్రికుం సన్మే మగేకత్రికుం సచ్చ ఏకత్రికుం సచ్చచై

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో